జగందరి తతకు జగందరి తక జగందరి తదిమిత కిత కాల విధిషుత కీల గతిశయ నీల గత పద లోల కాకు జగందరి తతకు.